అప్రాకృతం శృతి సతోక్తమకాల కాల్యం ఆనంద సాంత్రమనఘం పరమం పదం తత్ త్యక్త్వా గదస్త్వమవనే రవణాయ దేవ సర్వం సహే సభ

కంఠే కురుక్షిదిపతే తవ సుప్రభాతం ఏలాది సంస్కృత సుగంధి నదీ జలాజై హైమైర్ఘటై నిజ శిరో విద్రుతై లసంతః త్వత్కింకరా స్వదభిషే